0: ప్రకాశ్యనంగూపే
1: నిర్బాధంగీ
0: స్వరూపే సర్వంగీ నూపే
1: రాజ
0: కరీమల్ కమాల కుసల్ జమాల నివాస గంజన్ గనీమర్ జాయ కరి
1: నమో
0: రాజ సంతాన శాంత రూపే నమో పరమ తత్వంగా తత్వంగా స్వరూపే
1: నమో